0: Pacific Music లో రేడియో వనవాట్
1: వైకికి చమురే
0: కామ్ లో సోవర్ ఆఫ్ కింగ్డమ్ విత్ థాంగా
2: ఎక్కువతో సిటితో మై
1: ఈనఫో
0: ఫిలిబల్ పీట్ ద సోలోమన్ ఐలండ్స్